చేదానవాలే అగపెట్టదో కయ్య పులివాలే ఆరేలు మరిన్యాలే అద్దాళం పోయి కలి రూడ్ తడి ఉరుట